దేశము అట్లసో కమ్హా మే బోహార్ మే జా వజా బిక్తే హువే కూచో మజార్ మే జిస్మ్ హాత్ మే నిచడే హువే ఖూన్ మే నహలాయే హువే